0: గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్ యా చతుర బోల్ గా
1: एक चतुर नार करके सिंगार एक चतुर नार बड़ी होशियार मेरे मन के द्वार ये घुसत जात अपने ही जाल में फंसत जात हम